0: అదితి మన రస్కలాంగ్ ఆదు బాగా మీహున్నాయి సమోదు బాగా మీహుం హలాకు కురవీమె ఎవరింగే గితకుం త్యబా మీహున్నట్టక మిఖంగె హెకిత ఫాళ్వె ఇంగిగింబే అది షైతోన ఎవరెన్నం ఎవరింగి అమల్త జీన తెరుకు దెక్కి అది తెదుమగుం ఎవరెన్ దురుకురి బుద్ధి వెరిం ఖంగా ఎవరెం వ్యస్మే ఇతురు భయా ఎహెనే కమకు ఎవరింగి బుద్ధిగి బేను నుకు హాక్కుగె మగుం ఎక్కి బావెగతువే
1: దివెఎఫ్ఎం దివెహి నాయకు నోదియ ఎకె మెగాహెర్ట్స్
2: అలెనూరు

0: ఏవాహక. ఏవాహక
1: లోయపకి దెమియకు ఏకకు అణకకట్టక అమిల్ల నఫ్సు హుళువాలా తిరియుళుముకు ఏవరుగ ఏకుగ ఫ్యాతిల సాబిత్ కురం ఫషా హిసాబుం ఉఫెదేవరం మడుమాథిరి నమవిస్ ఫుంగిహు సాసే మీ ఏకకు అణకకం ఇతుబారుకో దునియేగి హలబొలికముగే తేరేం హితం హమజహున్ లిబే అమాం బందరే ఏ నమవిస్ మీ గుళుమకి నాజుకు ఎచ్చే దెమిహుంగి దెమెదుగొన్న మొమలాత్తకం హురస్సెడి హీతుకి హాగీకి వాహకతం హిస్సానుకొం హిఫాట్టం ఫెషుమున్ లోబీగి తెరియ నూతనవస్కం వేరివే వగుతు ఫాయత్వముందా వరక మీ హిమేంకం షకువాయ బదల్వే ఏకకు అణకకం ఉన్న గ్యాక్కం ఫుహెవి బదల్వని హింగమణు జహుమ మొమలా కురుముగ దిమావా కుం హీతకకి గుళుంత మడుమడుం హలాకు కొల్లా హతియారే లోబి నెతిగిందని కుల్లియ కన్ను ఏ కురిం ఎమ్మె గ్యాక్కుం ఒళును మీహాయకి బీరట్టేయి అది ఏనా దక్కా వాహక ఫహుం నువా మిహక బదల్ వెజ్జకం ఇహుసాస్వా హిసాబుం మీ వాహకేకి అసల్ మైహా అది సహురాగె వాహకే వాహకలియుని సీనితూ సమ్ము ముతహర్ ఇబ్రాహీం ముత వాహకే హుంతేరిన హుషాళాదేని ఐషత్ నైమా కుడు